అశ్వినకు ఆవులు కుమ్ముకు మన్న నునావత్ అగాయితం పిల్లక్ పతమానక నిత్లుకు చక్న పితా చంస్తం జహ్కావబుత్ వన్న ఇస్మి కీహ్మి నునా మన్న పిక్స్కున్ రిదక్ నసున్ రిదా బుట్టమస్కుంటా కుంటా అగాయితం పిల్లక్ పన్ను జీమలుత ఇచ్చగయాబుత్ మన్న తు మెహ్కీలబుత్ నునా తుమన్న చలి ఆవులు కిలాబు చక్న పితా చంస్తం children about tomorrow chikh sikhabut ka asil ram matum no na masakal ko aluk khan kon ko ta chalan jang ko matum no na am chalan kul gane kon ko ni no me wak ni to ko ikh na pata ko ki khan ikh nam ta to ikh nakh kai